0: మావంచిన జపథౌదిన రాధికాకి ఆమా వంచిన జపథౌదిన
1: ఏసలీలా దిన్ బరి పని గాउन సక్నుంచా

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఓ శ్రుత సయిత కా